0: పట్ల సిస్టర్స్ అండ్ ఫర్దర్ అడ్వాన్స్డ్ గైడెన్స్ ఫ్రమ్ విద్వాన్ శ్రీ డి రాఘవాచారి ఆఫ్ ద ఇల్లుస్ట్రస్ హైదరాబాద్ బ్రదర్స్, ఎ చైల్డ్ ప్రాడజీ హూ ప్రెజెంటెడ్ హర్ మెయిడెన్ కన్సర్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 6. షీ వాజ్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ బాలరత్న టైటిల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షీ ఈజ్ ఎ రెసిపియంట్ ఆఫ్ ద సీనియర్ స్కాలర్షిప్ ఇన్ కర్ణాటిక్ వోకల్ మ్యూజిక్ అవార్డెడ్ బై ద సిసిఆర్టీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అచీవ్డ్ నేషనల్ డిస్టింక్షన్ బై సెక్యూరింగ్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ క్లాసికల్ డివోషనల్ మ్యూజిక్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇన్ కర్ణాటిక్ క్లాసికల్ వోకల్ మ్యూజిక్ అట్ ద ఆల్ ఇండియా రేడియో నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఇన్ ద సేమ్ ఇయర్. బికమింగ్ ఎ సెకండ్ జనరేషన్ ఆకాశవాణి నేషనల్ ప్రైజ్ విన్నర్, షీ హాస్ పర్ఫార్మ్డ్ ఎక్స్టెన్సివ్లీ అట్ ఎమినెంట్ సభాస్, ప్రెస్టీజియస్ మ్యూజిక్ ఫెస్టివల్స్ అండ్ లీడింగ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఇండియా. షీ హోల్డ్స్ డిప్లొమా ఇన్ కర్ణాటిక్ వోకల్ అండ్ వయోలిన్, an MA in Music and an MBA in Human Resource Management from IIT Kharagpur.
1: Aaj raat ke is karyakram mein aapke saath sangat karne wale kalakar hain violin par Shri O Rajashekhar, mridangam par Vidwan Peerwali Jay Bhaskar aur ghatam par Shri M Chandrakant.
0: In tonight's broadcast, Srimati Satvika Mohan is accompanied on violin by Shri O Rajashekhar, on mridangam by Vidwan Peerwali Jay Bhaskar and on ghatam by Shri M. Chandrakant.
1: Shrimati Satvika Mohan apne gayan ka aarambh Tyagraj ki ek kriti se kar rahi hain jo raag Hamsad Dhwani tatha Adi Taal mein nibaddh hai.
0: Shrimati Satvika Mohan begins her vocal recital with a composition of Tyagaraja Swami in the raag Hamsad Dhwani set to Adi Taal.